బల్ల దొడ్డ పూసెండెత్తలు దొడ్డ భూతప్ప కేగే బన్ని తలి ముద్దు గుండప్ప జో జో తొంటాద మేల్గాడే నిల్లువనల్ల తుంటార కండారే సహితువనల్ల తొంట బిట్టు ఇళిదారే కాల కుంటనను మాడువుదు ఎంబోదు బల్లా

పార్వతి పరశివన ప్రేమ పుత్రనే పాలిచువ పరదైవ బేరె కానే పార్వతి పరశివన ప్రేమ పుత్రనే పాలిచువ పరదైవ బేరె కానే పాపద పంకదళి పదుమజన సుయన్న ఆదసే వందే ధర్మ సాధన.

లేదు ముగిలినక పరిధి నెలకి బిద్దరా నెలక నలి ఎల్లింద ఆగాదె మాతు నంబినాను దేవరంత తిరిగేను నీన హింగ నోడబేడ నన్న నీ హింగ నోడిదరె నన్న ఇరుగిన హ్యాంగ నోడలి ಇಬ್ಬನಿ ತೊಳೆದರು ಹಾಲು ಮಿತ್ತಿದ ಕವಳ ಕಾಂಡೆಯ ಹಣ್ಣು ಒಳ ಹೊಳವ